0: సౌరి నిదని పమ పగమ నిదని పగమ రే సౌరి రే సత రే సత గగ గమ రే రే సత హే
1: నిదని పమ పగమ
0: నిదని పమ పగమ
1: నిదని పమ పగమ
0: పాకొడి గామ రుతమె గామ తాతిన్ తిన్న తాతిన్ తిన్న తర్కడ తిన్న తర్కడ తిన్న
1: తాతిన్ తిన్న తాతిన్ తిన్న తర్కడ తిన్న తర్కడ తిన్న
0: తాతిన్ తిన్న